0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: ఇంకా వింటున్నావురా బాలు, ఇప్పుడు వద్దాం రా ఊర్లే కొన్ని అక్క.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: VJ Creations.
8: Rockstar DSP Live, Bata, Bay Area Entertainments and Realtor Nagaraj Annaya in association with Apex Consulting Services present Rockstar Devi Sri Prasad live in concert. June 26th, 8 PM at San Jose Civic. Group discounts are now live. Get 15% off when you book 4+ tickets in VVIP, VIP or Platinum categories. Get 10% off when you book 4+ tickets in Gold. Get 10% off when you book 10+ tickets in Silver or Bronze. For tickets, visit bata.org. Platinum sponsor, expat.money. Buy DSP tickets on Expat with zero processing fee. And senior loan officer, Saujanya Anubothu. Gold sponsor, Amogham Indian Cuisine and Malabar Gold and Diamonds.
9: హలో కాలిఫోర్నియా, ఈ ప్రపంచంలో 5వ అతిపెద్ద జ్యువెలరీ రిటైలర్ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పుడు యుఎస్ఏ శాంటా క్లారాలో 8వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. June 20th మధ్యాహ్నం 12:30 జరగబోయే గ్రాండ్ ఇనాగరేషన్ లో పాల్గొనండి. June 20th మరియు 21st మీరు కొన్ని డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీ పైన గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు. మీ పాత 22-క్యారెట్ గోల్డ్ జ్యువెలరీని మీరు ఎక్కడ కొన్నా సరే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఎక్స్క్లూసివ్లీ at Malabar Gold and Diamonds, Santa Clara Town Center.
10: మీరు ఒక నాలెడ్జిబుల్, రెస్పాన్సివ్ అండ్ క్లయింట్ ఫోకస్ లోన్ ప్రొఫెషనల్ కోసం చూస్తున్నారా?
11: గుడ్ న్యూస్! మీట్ సౌజన్య అనుబోతు, సీనియర్ అండ్ టాప్ లోన్ ఆఫీసర్ విత్ అవుట్ స్టాండింగ్ రికార్డ్ అండ్ రికగ్నిషన్.
10: కన్వెన్షనల్, రెసిడెన్షియల్, కమర్షియల్, డిఎస్సిఆర్ ఎటువంటి లోన్స్ అయినా షీ గెట్స్ యూ ద బెస్ట్ ఫైనాన్సింగ్ డీల్ ఎవ్రీ టైమ్.
11: హియర్స్ అ స్పెషల్ ఆఫర్, రిసీవ్ $2,000 ఇఫ్ షీ కెనాట్ బీట్ అనదర్ లెండర్స్ ఆఫర్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
10: కాంటాక్ట్ సౌజన్య టుడే అట్ 916-572-9691. That is 916-572-9691. DRE number 0221094. NMLS number 2610741.
12: Cricket is back at the Oakland Coliseum. This summer, experience the world's best cricket players alongside the best players in America, live in the Bay Area. The San Francisco Unicorns bring the hottest ticket of the summer to Oakland on June 24th, 26th, and 28th. Fast-paced action, international stars, affordable tickets for the whole family. Don't miss your chance to be part of cricket history at the Oakland Coliseum. Get your tickets now at sfunicorns.com.
11: Use promo code MLCVIRIJALLU at checkout to receive 10% off.
13: Love DSP? Here's your chance to see him live for free. Follow Apex Consulting Services on Instagram, Facebook and LinkedIn. Then like our giveaway post. That's it. Lucky winners will receive free DSP live tickets. Call 510-431-7670 for details.
14: Recipients will be selected at random. No purchase necessary. Limited tickets available. Not all entries will receive tickets.
15: Nagaraj Annaya, here is the problem my listeners face. They've outgrown their home or they want to start flipping, but their money is stuck in their old property. How does the Mortgage Genie solve that?
16: Simple. I solve the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or an investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't pay me.
15: That is a game changer. Call Nagaraj Annaya at 408-805-4653. That's 408-805-4653. 4653 or get your free transition strategy at nagrajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
17: Think about your friends, former colleagues, and professional connections. Someone you know may be searching for the next step in their career. Refer experienced IT professionals to Apex Consulting Services and help them discover exciting opportunities. As a thank you, you'll get a chance to win free DSP live tickets. Email info@apexconsultingservices.us for details.
14: Recipients will be selected at random. No purchase necessary. Limited tickets available. Not all entries will receive tickets.

0: వెల్కమ్ టు ద థర్స్డే ఎడిషన్ ఆన్ విరిజల్లు. పల్లి బఠానీలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరియన్. మా ఈ షోను మీరు ఆన్లైన్ వినాలి అనుకుంటే ప్లీజ్ గో టు అవర్ వెబ్సైట్ virijallu.com. రైట్ హ్యాండ్ టాప్ లో ఉన్న లిసన్ లైవ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మా షోని స్మార్ట్ ఫోన్స్ ద్వారా వినాలి అనుకుంటే డౌన్లోడ్ అవర్ ఫ్రీ యాప్ విరిజల్లు, స్పెల్ట్ virijallu. అండ్ బే ఏరియాలో ఉంటూ జోరుగా హుషారుగా కార్లో షికారికెళ్తూ మా ఈ షోని ఆల్ ద వే టిల్ 7:59 PM పసిఫిక్ టైం మీరు వినాలి అనుకుంటే యూ కెన్ లిసన్ టు అస్ ఆన్ బాలింగ్ 92.3 FM. అలాగే శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో కార్స్ లో 24/7 తెలుగు మాటలు, తెలుగు పాటలు కావాలంటే 92.3 FM HD2. అలాగే మా విరిజల్లు వాట్సాప్ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వకపోతే మీరు చాలా మిస్ అవుతున్నారు. జాయిన్ అస్. ఆ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం చాలా చాలా ఈజీ. జస్ట్ గో టు facebook.com/virijallu ఆర్ గో టు అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ విరిజల్లు, virijallu. ఫేస్బుక్ వెళ్ళినా ఇన్స్టాకి వెళ్ళినా దెర్ ఇస్ ఎ పిన్డ్ పోస్ట్ విత్ ఎ క్యూఆర్ కోడ్, స్కాన్ చేయండి. హాయిగా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిపోవచ్చు. లేదా జస్ట్ డ్రాప్ అస్ అన్ ఈమెయిల్ virijallu@gmail.com. మీ నేమ్ నెంబర్ పంపించండి, మేము మిమ్మల్ని యాడ్ చేసేస్తాం. ఇట్స్ అన్ ఎక్స్క్లూజివ్ గ్రూప్. వి గివ్ అవే లాట్స్ ఆఫ్ మూవీ టికెట్స్, కాన్సర్ట్ టికెట్స్, ఈవెంట్ టికెట్స్, ఈవెన్ శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ గేమ్ టికెట్స్ యాజ్ వెల్ వెరీ రెగ్యులర్లీ. అండ్ వి గివ్ లాట్స్ ఆఫ్ గిఫ్ట్స్ ఓవర్ అండ్ అబౌవ్ వాట్ వీ గివ్ ఆన్ ఎయిర్. సో రేడియోలో మేము ఆన్ ఎయిర్లో ఇచ్చే గిఫ్ట్స్ కంటే అంతకు మించి అండ్ దీనికంటే ఎక్కువ గిఫ్ట్స్, ఇవి కాకుండా ఎక్స్ట్రా గిఫ్ట్స్ కూడా మేము వాట్సాప్ గ్రూప్లో ఇస్తూ ఉంటాం. సో డెఫినెట్లీ కమ్ జాయిన్ అస్ అన్ ఎక్స్క్లూజివ్ గ్రూప్. అండ్ అలాగే మా స్టూడియో నెంబర్ 5105732562. అండ్ మరికొద్ది నిమిషాల్లో నేను థీమ్ అనౌన్స్ చేస్తాను ఇవాళ. అండ్ మీద అనౌన్స్ చేసినప్పుడు మీరు మాకు ఫోన్ చేయొచ్చు. అండ్ మరి రాక్ స్టార్ డిఎస్పి లైవ్ ఇన్ కాన్సర్ట్ లిటరలీ అ వీక్ అవే. నెక్స్ట్ ఫ్రైడే రాక్ స్టార్ డిఎస్పి లైవ్ ఇన్ కాన్సర్ట్ మన బే ఏరియాలో. అండ్ బ్రాట్ టు యూ బై బాటా బే ఏరియా ఎంటర్టైన్మెంట్స్, రియల్టర్ నాగరాజ్ అన్నయ్య అండ్ అసోసియేషన్ విత్ ఏపెక్స్ కన్సల్టింగ్ సర్వీసెస్. మీరు టికెట్స్ పర్చేస్ చేసుకోవాలి విత్ 0 transaction fee, 0 credit card transaction fee అండ్ 0 processing fee. మీరు టికెట్స్ ఫ్లాట్ గా ఫేస్ వాల్యూ ఆఫ్ ద టికెట్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ బై ద టికెట్స్ ఆన్ ఎక్స్పాట్. జస్ట్ గో టు bata.org అండ్ దేర్ ఇస్ అ లింక్ టు పర్చేస్ టికెట్స్ విత్ ఎక్స్పాట్. వెన్ యూ డూ దాట్ యుల్ బై టికెట్స్ ఫ్లాట్ ఎట్ ద ఫేస్ వాల్యూ విత్ 0 processing fee అండ్ 0 credit card transaction fee. అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ ఆల్సో హ్యావ్ గ్రూప్ డిస్కౌంట్స్. ఇఫ్ యూ పర్చేస్ 4 or more tickets ఇన్ VVIP, VIP ఆర్ ప్లాటినం యూ విల్ గెట్ 15% డిస్కౌంట్. ఇఫ్ యూ పర్చేస్ 4 or more tickets ఇన్ గోల్డ్ యూ విల్ గెట్ 10% డిస్కౌంట్. And if you purchase 10 or more tickets in bronze and silver, you'll get 10% discount. Once again, for all the details, go to bata.org. But if you purchase tickets on expat, there is 0 transaction fee, 0 processing fee. And you can just go to bata.org and click on buy the tickets with expat. And you can purchase the tickets. But our Rockstar DSP live in concert ki mari grand sponsor, mana virijalulu eppadi nuncho vintunnaru meeru, Team Apex Consulting Services. I know right now, మార్కెట్ సిచ్యువేషన్ అంత గొప్పగా లేదు, విత్ లాడ్ ఆఫ్ కంపెనీస్ లెటింగ్ గో ఆఫ్ పీపుల్, ఎస్పెషలీ లాడ్ ఆఫ్ డెవలపర్స్. బట్ ఈ పర్టికులర్ టైంలో ఏపెక్స్ కన్సల్టింగ్ సర్వీసెస్ హూస్ ఆల్వేస్ యాక్చువల్లీ మేడ్ ఎ మార్క్ ఫర్ దెమ్సెల్స్ ఫర్ ట్రైనింగ్ అండ్ ప్లేసింగ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అక్రాస్ ద యూఎస్ఏ, థ్యాంక్స్ టు దేర్ నెట్వర్కింగ్, థ్యాంక్స్ టు దేర్ ఎక్స్పీరియన్స్ ఓవర్ ది ఇయర్స్. అండ్ ప్రస్తుతం డిమాండ్ బట్టి ఏఐ ట్రైనింగ్స్లో కూడా పివట్ చేస్తున్నారు. ఈ మార్కెట్లో కూడా ఎంతోమంది క్యాండిడేట్స్ని ప్లేస్ చేస్తున్నారు. వి హావ్ బీన్ హీరింగ్ దోస్ టెస్టిమోనియల్స్ ఆన్ అవర్ షో. సో దాని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం నాతో లైన్లో ఉన్నారు టీమ్ ఏపెక్స్ కన్సల్టింగ్ సర్వీసెస్ నుంచి భవ్య గారు. హాయ్ భవ్య గారు, వెల్కమ్ టు విరిజల్లు.
1: హాయ్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఆన్ ద షో అండి.
0: వెల్కమ్ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ భవ్య గారు. సో భవ్య గారు, ఇందాక నేను చెప్పినట్టుగా నేను ఇంతకుముందు ఐ రిమెంబర్ మీరు జావా హాట్గా ఉన్నప్పుడు అలాగే లేదా క్యూఏ ఉన్నప్పుడు, అంటే సాధారణంగా ఒక టెక్నాలజీ ఒక చాలా డిమాండ్లో ఉన్నప్పుడు చాలా మంది చేస్తారు, బట్ ఏపెక్స్లో యు ఆల్వేస్ స్టే వన్ స్టెప్ అహెడ్. సో ప్రస్తుతానికి ఐ వాంట్ క్వాలిఫై ద క్వశ్చన్ అండ్ ఐ వాంట్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు యూ. అంటే యూనో ఇందాక చెప్పినట్టుగా మార్కెట్ ఈజ్ నాట్ దాట్ ఫేవరబుల్ చాలా మంది డెవలపర్స్కి, అన్ఫార్చునేట్లీ కొంతమంది చాలా మంది జాబ్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఏపెక్స్ అటువంటి వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయడానికి, బట్ బికాస్ ఆఫ్ ఆల్ యువర్ కాంటాక్ట్ యూ స్టిల్ హ్యావ్ placements that you're doing. So quickly, open-ended question is, one, what is Apex doing about this whole AI thing? And two, you said you still are looking for qualified candidates because you have some recs. That means details even, Bhavya Garu.
1: Sure, Kalyan Garu. So right now, Apex, majorly, we are training with AI only. So Java with AI, SDT with AI, Python with AI, AIML. So only whatever the technologies we train, we have everything adding with AI. And currently people who are already in the market and looking for jobs but want to add AI skills, definitely you can reach out to Apex and we will definitely add value to their resume by making them learn the skills with AI.
0: And to reach them directly, once again, their email address is info@apexconsultingservices.us. info@apexconsultingservices.us, or that their direct phone number is 510-431-7670, 510-431-7670. I know Bhavya garu meeru inda mundu Pratap garu kuda chepparu, we look for qualified candidates annaru. Okka sari clearly ga cheppandi, what kind of candidates are you looking for? And I know Apex excels in AI training, but what do you expect from the candidates as well?
1: So we are looking for, first priority is experienced candidates, and the second one is OPT with the past experience, whether they have 2 to 3 years of development experience, that would really help us. And people who are with a career break and struggling to get a job. So for those, all these categories, we are helping right now.
0: And once again, to reach out to Team Apex, again, drop them an email with your resume or question, info@apexconsultingservices.us. info@apexconsultingservices.us. So Bhavya garu, let's talk about your training. And nenu eppudu mi Apex lo train ay place ina candidates tho maatladna, recent ga Meghana mai tho maatladanu, they talk a lot about number one the training and the hands on training and the depth at which you go, and render your mock interview. So talk about those two aspects of your training.
1: So the training wise, we go with the Java introduction, basics of Java, and then right now everything, whatever latest framework, everything we are adding with AI only. And once the candidate is trained for 5 to 6 weeks, we help them in taking their mock interviews, and we help them in screening them thoroughly with all the topic by topic. And we make them understand and do a small project within our team, so that they know how to talk, how to handle the interviews, and how to prep for the interviews real time, how it would be. And then we place them with our direct clients right now, what we have.
0: And once again, to reach out to Team Apex Consulting Services, their email is info@apexconsultingservices.us, or you can call them at 510-431-7670, info@apexconsultingservices.us. So Bhavya garu, janala mind lo unde question mimmalni adugutanu. So ee market lo kuda you are saying we are looking for qualified candidates, we have some recs that we are trying to fill any. How is it possible? And because market is very tight, very fluid right now, how is Apex still able to place candidates into positions right now?
1: So right now with our direct clients, we have them every day, we are getting few Java requirements only. So for that, we don't have any situation where we don't have any requirements. But right now, we are looking for qualified candidates whom we can just briefly mentor and push them make them place. So that is the reason we are announcing more rigorously for the qualified candidates or the candidates with past experience. So if anybody is looking for jobs in those lines with Java and anything with AI, SDT with AI and AML with Python, please reach out to us.
0: Once again, if you are a developer, either on a break, lost your job, looking for a change, whatever may be the reason, if you're interested to get trained in AI, ML, all the latest AI technologies and get placed, you can reach out to Team Apex Consulting Services. Once again, their email address, info@apexconsultingservices.us, info@apexconsultingservices.us, or you can call them at 510-431-7670, 510-431-7670. And Apex Consulting Services, they're also giving an opportunity for you to win free tickets to Rockstar DSP live in concert. Meer cheyalasindi very very simple, open your phones and search for Apex Consulting Services. LinkedIn avachu, Facebook avachu, Insta avachu, moodu aithe you increase your odds. Follow them and there's a post for DSP ticket giveaway, just like that post, that's it. So follow them either on Insta or Facebook or LinkedIn, look for Apex Consulting Services and follow all the three to increase your odds. And they have a post for DSP ticket giveaway, just like that post. And again, every week Sunday naaku winners pambistunnaru and show lo announce chestunnaru, you could win yourself a pair of tickets to Rockstar DSP live in concert. Once again, that was Bhavya garu from Team Apex Consulting Services. Bhavya garu, anything else you want to add today, Andy?
1: I think we've covered pretty much, Kalyan garu. So yeah, please do like and follow our pages, Instagram, LinkedIn and Facebook. Yeah, definitely please win the tickets, whatever we are giving. So yeah, just follow the pages. Yes. Follow and like it. Yeah.
0: Apex Consulting Services is the grand sponsor, so they do have some tickets that they want to give to a few lucky winners. So you could be, we could be that person. Follow their Insta, Facebook or LinkedIn, Apex Consulting Services, and like the post that they have for DSP ticket giveaway. Once you do these two, you qualify, and they announce lucky winners every Sunday right here on the show. Thank you so much, Bhavya Garu, for coming on here, Andy.
1: Thank you, Andy.
0: Thank you once again. To send your resume, or if you want to reach out to Team Apex Consulting Services for any questions or queries, info@apexconsultingservices.us is their email address. And the phone number, 510-431-7670.

ఓకే, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి. అండ్ మన షో కంటిన్యూ చేసే ముందు వన్స్ అగైన్ రాక్ స్టార్ డిఎస్పీ వచ్చేస్తున్నాడు మన బేరియాకి, లెస్ దాన్ అ వీక్ అవే. సో ఇవాళ మీకోసం కొన్ని మంచి డిఎస్పీ సాంగ్స్తో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ ట్రివియా క్వశ్చన్స్ కూడా తీసుకొచ్చాను. అండ్ బట్ నా మాటలు వినే ముందు, ఇవాళ థీమ్ వినే ముందు, నా క్వశ్చన్స్ వినే ముందు, ఒక చక్కని మెలడీ, బ్యూటిఫుల్ మెలడీ, వన్ ఆఫ్ ద ఫస్ట్ మూవీస్ ఆఫ్ డిఎస్పీ అండ్ చాలామందికి చాలా ఇష్టమైన సినిమా, ఈ పాట వినేసి వచ్చిన తర్వాత లెట్స్ కంటిన్యూ.

వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి. అండ్ వన్స్ అగైన్ ఇవాళ యాజ్ యూజువల్ యాజ్ ఎక్స్పెక్టెడ్ రాక్ స్టార్ డిఎస్పీ మీద నేను షో చేయబోతున్నాను. కొన్ని ట్రివియా క్వశ్చన్స్ అండ్ ఐదర్ ఫోన్ కాల్స్ లేదా ఈమెయిల్స్ తీసుకుంటాను మీ దగ్గర నుంచి. అండ్ లాట్స్ ఆఫ్ ప్రైజెస్ టు విన్. బై ద వే, ఈ వీక్ ఇవాళ రేపు సాటర్డే సండే విల్ బి గివింగ్ అవే లాట్ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ టికెట్స్. మన బే ఏరియా టీమ్, మన శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ హోమ్ గేమ్స్ జరగబోతున్నాయి నెక్స్ట్ వీక్, 24th, 26th and 28th. అండ్ వీఆర్ గివింగ్ అవే టికెట్స్ టు ద గేమ్స్ అట్ ఓక్లాండ్ కొలీజియం. అండ్ ఫ్యూ లక్కీ విన్నర్స్ విల్ బి విన్నింగ్ పెయిర్ ఆఫ్ టికెట్స్ ఈచ్ టు ఎస్ఎఫ్ యూనికార్న్స్ గేమ్స్, హోమ్ గేమ్స్ ఆన్ 24th, 26th and 28th. ఇవాళ నుంచి సండే వరకు లాట్స్ ఆఫ్ ప్రైజ్ విన్నర్స్ విల్ బి విన్నింగ్ ఎస్ఎఫ్ యూనికార్న్స్ గేమ్ టికెట్స్. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. అండ్ నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ థింగ్, రాక్ స్టార్ డిఎస్పీ లైవ్ ఇన్ కాన్సర్ట్ కి కపుల్ ఆఫ్ థింగ్స్. నెంబర్ వన్, డిఎస్పీ టికెట్స్, కాన్సర్ట్ టికెట్స్ సాధారణంగా మనం టికెట్స్ పర్చేస్ చేస్తాం ఆన్లైన్. దెర్ ఇస్ ఏ ఎట్లీస్ట్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ ఫీ అండ్ దాని తర్వాత ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. అండ్ యూ కెన్ అవాయిడ్ బోత్ ఆఫ్ దాట్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో ట్రాన్సాక్షన్ ఫీతో మీరు టికెట్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ బై ద డిఎస్పీ టికెట్స్ త్రూ ఎక్స్పాట్. జస్ట్ గో టు bata.org వెబ్సైట్కి వెళ్తే అక్కడ దేర్ ఇస్ అ లింక్ టు బై టికెట్స్ ఆన్ ఎక్స్పాట్. అండ్ ఇఫ్ యూ గో టు ఎక్స్పాట్ అండ్ బై ద డిఎస్పీ టికెట్స్, అగైన్ యూ కెన్ పర్చేస్ ద టికెట్స్ అట్ ద ఫ్లాట్ ప్రైస్ ఆఫ్ ద టికెట్ ప్రైస్ ఇట్ సెల్ఫ్. దెర్ ఇస్ నో ప్రాసెసింగ్ ఫీ, దెర్ ఇస్ నో క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ ఫీ. ఫ్లాట్ ప్రైస్లో తీసుకోవచ్చు మీరు. వాటితో పాటు వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ గ్రూప్ డిస్కౌంట్స్. ఆ గ్రూప్ డిస్కౌంట్స్ అన్ని కూడా నెంబర్ ఆఫ్ టికెట్స్ మీరు సెలెక్ట్ చేస్తే ఆ గ్రూప్ డిస్కౌంట్స్ గెట్ ఆటోమేటికలీ అప్లైడ్. వన్స్ అగైన్ ఫర్ టికెట్స్ అండ్ మోర్ డీటెయిల్స్ గో టు bata.org, bata.org. కపుల్ ఆఫ్ సెక్షన్స్ ఆర్ క్లోజ్ టు బి గెటింగ్ సోల్డ్ అవుట్. సో అగైన్ గ్రాబ్ యూర్ టికెట్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఫర్ టికెట్స్ అండ్ మోర్ డీటెయిల్స్ గో టు bata.org. ఓకే, నా ఫస్ట్ ట్రివియా క్వశ్చన్. అండ్ దీనికి కీప్ ద ఈమెయిల్స్ కమింగ్. ఈమెయిల్స్ తీసుకుంటాను ఇవాళ. ఈమెయిల్స్ వచ్చిన ఈమెయిల్స్ అన్నింటిలోంచి లక్కీ విన్నర్స్ అనౌన్స్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్, బట్ స్టిల్ ఐ వాంట్ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. రాక్ స్టార్ డిఎస్పీ, అఫ్ కోర్స్ వెరీ వెరీ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్, బట్ డిఎస్పీ గారు తన గొంతు కూడా తను కంపోజ్ చేసిన సినిమాల్లో పాటల్లో అందించారు. కాబట్టి డిఎస్పీ గారు కంపోజ్ చేసి తను పాడిన ఒక 2 సాంగ్స్, ఎనీ 2 సాంగ్స్ మీరు మాకు పంపించాలి. virijallu@gmail.com, virijallu@gmail.com. వన్స్ అగైన్, రాక్ స్టార్ డిఎస్పీ తను స్వయంగా పాడిన పాటలు, తన కంపోజిషన్లో తను పాడిన ఒక కపుల్ ఆఫ్ సాంగ్స్, ఎనీ 2 సాంగ్స్ మాకు ఈమెయిల్ పంపించండి. virijallu@gmail.com, virijallu@gmail.com. బై ద వే చెప్పడం మర్చిపోయాను, వాట్ యు విన్ టుడే, ఇవాళ గెలుచుకుందుకు బోల్డ్ అనే బహుమతులు. నెంబర్ వన్, సినీ లాంజ్ ద సినీ హబ్ ఇన్ ద బే ఏరియా విత్ రిక్లైనర్ సీటింగ్, దేశీ కాండిమెంట్స్ అండ్ అమేజింగ్ మూవీ గోయింగ్ ఎక్స్పీరియన్స్ లో పెద్ద సినిమా ఆడుతోంది. సింగ్ గీతం సినిమా సైలెంట్ గా వచ్చి మంచి పేరు సంపాదించుకుంటున్న సినిమా సింగ్ గీతం, బై డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు. ఆ సినిమా ఆడుతోంది. ఇవాళ సమంత మెయిన్ లీడ్లో ఉన్న సినిమా మా ఇంటి బంగారం రిలీజ్ అవుతుంది. వీటన్నిటితో పాటు లాట్ ఆఫ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ మూవీస్ ప్లేయింగ్ ఎట్ సినీ లాంజ్. యూ కుడ్ విన్ యువర్ సెల్ఫ్ అ పెయిర్ ఆఫ్ మూవీ టికెట్స్ టు సినీ లాంజ్ ఇన్ ఫ్రీమౌంట్, లేదా మా రెస్టారెంట్ స్పాన్సర్స్ రెస్టారెంట్ క్యూపాన్స్ గెలుచుకోవచ్చు, అమెజాన్ గిఫ్ట్ కార్డ్ గెలుచుకోవచ్చు, బట్ మోర్ ఇంపార్టెంట్లీ శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ గేమ్ టికెట్స్ కూడా గెలుచుకోవచ్చు. సో వన్స్ అగైన్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద ఫ్లోర్, రాక్ స్టార్ డిఎస్పీ తను కంపోజ్ చేయడమే కాకుండా తను పాడిన పాటలు ఒక ఎనీ 2 సాంగ్స్, సెండ్ అస్ ఎన్ ఈమెయిల్ virijallu@gmail.com, virijallu@gmail.com, virijallu@gmail.com. అండ్ నా నెక్స్ట్ రివ్యూ క్వశ్చన్ అడిగే ముందు, ఈ బ్యూటిఫుల్ సాంగ్.

బై ద వే బే ఏరియాకి వచ్చేస్తున్నారు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రపంచ ప్రఖ్యాతి ఎంతో పేరు సంపాదించుకున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దేవ్ గాట్ ఓవర్ 445 లొకేషన్స్ అక్రాస్ ద వరల్డ్ అండ్ దే ఆర్ కమింగ్ టు ద బే ఏరియా ఫర్ ద ఫస్ట్ టైం. శాంటా క్లారాలో వాళ్ళ బ్రాండ్ న్యూ స్టోర్ ఓపెనింగ్ జరుగుతోంది ఈ సాటర్డే డే ఆఫ్టర్ టుమారో జూన్ 20th. గ్రాండ్ ఓపెనింగ్ ఇస్ అట్ 12:30 PM. And the Saturday, Sunday, Malabar Gold and Diamond. So they've got lots of grand opening specials. So definitely check them out. Address is 2046 El Camino Real in Santa Clara. Santa Clara Town Center lo 2046 El Camino Real, Santa Clara lo. Malabar Gold and Diamonds wala brand new location. Bay Area lo. The first location, grand opening jarugutondi. The 8th location in the USA. And once again, the grand opening is this Saturday, June 20th. మధ్యాహ్నం 12:30 PM కి అందరినీ ఇన్వైట్ చేస్తున్నారు. అండ్ బోత్ సాటర్డే అండ్ సండే దేవ్ గాట్ లాట్స్ ఆఫ్ గ్రాండ్ ఓపెనింగ్ స్పెషల్స్ ఫర్ యూ టు చెక్ ఇట్ అవుట్. అండ్ సమ్ ఆఫ్ దమ్ ఇంక్లూడ్ ఫ్రీ గోల్డ్ కాయిన్ విత్ పర్చేజ్ ఆఫ్ 1500 వర్త్ ఆఫ్ గోల్డ్ అండ్ ప్రెషస్ జెమ్ జ్యువెలరీ. అండ్ అలాగే మీ గోల్డ్ 22-carat గోల్డ్ మీరు ఎక్కడి నుంచి ఇంతకుముందు పర్చేస్ చేసినా సరే యూ కెన్ డెఫినెట్లీ ఎక్స్చేంజ్ ఎట్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విత్ 0 deductions. అండ్ అ లాట్ ఆఫ్ స్పెషల్ ఆఫర్స్ లైక్ దిస్ this weekend, Saturday and Sunday, 20th and 21st, Malabar Gold and Diamonds, brand new location, their first location in the Bay Area at Santa Clara Town Center, 2046 El Camino Real in Santa Clara, 2046 El Camino Real in Santa Clara. Okay, so now first trivia question ki answers vastunayi, please keep the answers coming. Nenu cheppe vaala multiple questions adugutanu nenu. For first question, still on the floor, rockstar DSP tanu కంపోజ్ చేయడమే కాకుండా తను తెలుగులో పాడిన పాటలు ఎనీ టూ సాంగ్స్ మీకు గుర్తున్నవి మాకు ఈమెయిల్ పంపించండి virijallu@gmail.com virijallu@gmail.com virijallu@gmail.com. అండ్ ఈ పాట అవగానే నేను నెక్స్ట్ రివ్యూ క్వశ్చన్ అడిగేస్తాను. వన్స్ అగైన్ ద క్వశ్చన్ ఆన్ ద ఫ్లోర్, రాక్ స్టార్ డిఎస్పి తను కంపోజ్ చేయడమే కాకుండా తను పాడిన పాటలు టూ తెలుగు సాంగ్స్ మీకు ఏం గుర్తున్నా సరే మాకు ఈమెయిల్ పంపించండి virijallu@gmail.com virijallu@gmail.com. మరొక మంచి మెలడీ తర్వాత ఒక మంచి డ్యాన్స్ నెంబర్.

0: ఏంటి?
1: మైండ్ బ్లోయింగ్ కాన్సర్ట్, ద బిగ్గెస్ట్ తెలుగు కాన్సర్ట్ ఆఫ్ 2026, ప్రాబ్లీ ద బిగ్గెస్ట్ తెలుగు కాన్సర్ట్ ఇన్ ద బే ఏరియా ఫర్ ఎ లాంగ్ లాంగ్ టైమ్. రాక్ స్టార్ డిఎస్పి లైవ్ ఇన్ కాన్సర్ట్ లిటరలీ అ వీక్ అవే. నెక్స్ట్ ఫ్రైడే మన బే ఏరియాలో వచ్చేస్తున్నాడు. దుమ్ము దులిపేయడానికి, టాప్ లేపేయడానికి, మైండ్ బ్లాక్ చేసేయడానికి మన రాక్ స్టార్ డిఎస్పి. అండ్ మన విజయ్ గారు నేను వీకెండ్ షో చేస్తున్నప్పుడు జస్ట్ లుకింగ్ ఎట్ ఆల్ ద జస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ అని మేము చూస్తున్నాం. వాటి మెలడీస్ కానీ డ్యాన్స్ నెంబర్స్ కానీ అన్ని సూపర్ హిట్లు పాడాలన్నా ప్రాబ్లీ హీ విల్ నీడ్ ఫైవ్ ప్లస్ అవర్స్ ఏమో. అన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ కంపోజ్ చేశారు మనకి డిఎస్పి. అండ్ వన్ థింగ్ వీ లవ్ అబౌట్ హిమ్, ఇంతకుముందు కూడా చెప్పినట్టే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు ఆయనకి బాగా గుర్తు. వాళ్ళలో చాలామంది మళ్ళీ వస్తారు, వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ రిపీట్లో ఉండకూడదని అది ప్రెజెంటేషన్ కానీ, పర్కషన్స్ కానీ, దాని ఆడియన్స్ ఇంటరాక్షన్ కానీ, ఎన్నో ఎన్నో కొత్త ఎలిమెంట్స్, కొత్త హంగులు, కొత్త ఆర్భాటాలని తీసుకొచ్చి ఆయన ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. సో ఆబ్వియస్లీ యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్ అగైన్. లైక్ ఐ సెడ్, ఈ స్కేల్ తెలుగు కాన్సర్ట్ మన బే ఏరియాకి వచ్చి చాలా చాలా రోజులైంది. సో వన్స్ అగైన్ ద వన్ ద ఓన్లీ రాక్ స్టార్ డిఎస్పి లైవ్ ఇన్ కాన్సర్ట్ జూన్ 26 అట్ శాన్ హోజే సివిక్. టికెట్స్ పర్చేస్ చేసుకోవాలంటే జస్ట్ గో టు bata.org. అండ్ వన్స్ అగైన్ మీ టికెట్స్ని విత్ 0 ప్రాసెసింగ్ ఫీ, 0 క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ ఫీతో పర్చేస్ చేయాలనుకుంటే ఫ్లాట్గా ఎట్ ద ప్రైస్ ఆఫ్ ద టికెట్స్ యూ కెన్ పర్చేస్ దెమ్ ఆన్ ఎక్స్పాట్. మీరు చేయాల్సింది వెరీ సింపుల్, జస్ట్ గో టు bata.org. దెర్ ఇస్ అ లింక్ టు బై డిఎస్పి టికెట్స్ ఆన్ ఎక్స్పాట్. హైగా క్లిక్ చేస్తే మీరు ఫేస్ వాల్యూ ఆఫ్ ద టికెట్తో ప్రైస్తోనే మీరు టికెట్స్ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ మర్చిపోవద్దు, గ్రూప్ డిస్కౌంట్స్ ఉన్నాయి. VVIP, VIP and Platinum levels lo meer 4 or more tickets kunte you'll get 15% discount. Gold lo 4 or more tickets kunte you'll get 10% discount. Alage silver and bronze lo if you purchase 10 or more tickets you'll get 10% discount. Ivanni kuda automatically they'll apply when you select those number of tickets. Once again, purchase the tickets on expat with 0 transaction fee, 0 processing fee. For all the details just go to bata.org, bata.org. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి చాలా మంది మాకు ఈమెయిల్స్ పంపించారు, ఆసమ్. మరి ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాను, సింపుల్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. రాక్ స్టార్ డిఎస్పి లైవ్ ఇన్ కాన్సర్ట్ 1 వీక్లో వచ్చేస్తుందని చెప్పాను. మన తెలుగులో రాక్ స్టార్ డిఎస్పి లాస్ట్ మ్యూజిక్ కంపోజ్ చేసిన, లాస్ట్ మ్యూజిక్ కంపోజ్ చేసి రిలీజ్ అయిన చిత్రం ఏది? వన్స్ అగైన్, తెలుగులో మన రాక్ స్టార్ డిఎస్పి లాస్ట్ కంపోజ్ చేసి రిలీజ్ అయిన చిత్రం ఏది?

0: whatever your insurance needs are. Onshore Care gives you peace of mind. Contact 855-OK-ALL-OK or visit onshorecare.com. That is onshorecare.com. When you have OK, everything will be okay.
1: The San Francisco Unicorns take on the Texas Super Kings in a can't-miss showdown at the Oakland Coliseum. See cricket superstar Ravi Chandran Ashwin playing for the Unicorns and be one of the first 1,500 fans to receive a free Ravi Chandran Ashwin t-shirt. Get your tickets now at sfunicorns.com.
2: Use promo code MLCVIRIJALLU at checkout to receive 10% off.
3: హలో కాలిఫోర్నియా, ఈ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద జ్యువెలరీ రీటైలర్ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పుడు యుఎస్ఏ శాంటా క్లారాలో 8వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. జూన్ 20th మధ్యాహ్నం 12:30 కి జరగబోయే గ్రాండ్ ఇనాగరేషన్ లో పాల్గొనండి. జూన్ 20th మరియు 21st మీరు కొన్ని డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీ పైన గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు. మీ పాత 22-క్యారెట్ గోల్డ్ జ్యువెలరీని మీరు ఎక్కడ కొన్నా సరే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఎక్స్క్లూసివ్లీ Malabar Golden Diamonds, Santa Clara Town Center.
4: Welcome back to Virijallu. Nenu mee host Kalyan Kattamuri. Yes, Malabar Golden Diamonds. Their brand new location, their first location in the Bay Area. Start chesestunnaru. Grand opening this Saturday, June 20th at 12:30 p.m. in Santa Clara. Dani gurinchi maatladani prastham anta line lo unnaru. Prem Garu, who is the diamonds in charge for the USA region for Malabar Golden Diamonds. Hi Prem Garu, welcome to Virijallu.
5: Hi sir, namaskaram. Thanks for connecting.
4: Of course.
5: Namaskaram, namaskaram. Good evening.
4: So Prem garu cheppandi sir, Malabar Golden Diamonds gurinchi teliyani vaallu evaru leru. Mukhyanga of course a brand entha popularo మన టీవీలో మిగతా మాధ్యమాల్లో ఎన్టీఆర్ గానీ కరీనా కపూర్ కానీ ఆలియా భట్ కానీ ఆ యాడ్స్ అన్ని దే గాట్ వెరీ వెరీ పాపులర్. అఫ్ కోర్స్ ద బ్రాండ్ ఈజ్ ఆల్సో నోన్ ఫర్ దేర్

0: quality,
1: yeah,
0: and the kind of variety that they bring. So last week నేను జెస్టర్ గారిని అడిగిన ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, అటువంటి మలబార్ మరి సిలికాన్ వ్యాలీ అంటున్నాం, నేను హబ్ ఆఫ్ యుఎస్ అంటాం, మరి మా 8th లొకేషన్ అని విన్నాను నేను మలబార్ది, మా దగ్గర రావడానికి ఇంత లేట్ ఎందుకు అయింది సార్ అసలు?
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అండ్ మీ క్వశ్చన్ కు ఆన్సర్ చేయాలంటే, లైక్ మలబార్ ఇంత పాపులర్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇట్స్ ఓన్లీ అవర్ కస్టమర్స్. థ్యాంక్ యూ కస్టమర్స్, వన్స్ అగైన్ ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. మీరు ఇంత లేట్ అని చెప్పే, లైక్ టు బి ఫ్రాంక్ ఐ వాంట్ టెల్ ద ట్రూత్, మన 2021 నుంచి లైక్ వీఆర్ సర్చింగ్ ద వెరీ రైట్ లొకేషన్ ఫర్ ద కస్టమర్స్ ఇన్ లైక్ శాంటా క్లారా, బికాస్ ఆ రోజు నుంచి లైక్ వీఆర్ ట్రైయింగ్ ద బెస్ట్ లొకేషన్, బికాస్ కొంచెం సెక్యూర్డ్ గానే ఉండాలి, లైక్ కస్టమర్స్ రీచ్ అయ్యే విధానికి కొంచెం కంఫర్టబుల్ గానే ఉండాలి. లైక్ వీ డి నాట్ గెట్ అ వెరీ రైట్ లొకేషన్, తర్వాత కొంచెం లైక్ కోవిడ్ వచ్చింది, అండ్ అగైన్ వీ వర్ సర్చింగ్ ఆన్ ద లొకేషన్, అండ్ ఫైనలీ వీ హావ్ ఎండ్ అప్ విత్ టౌన్ సెంటర్. లైక్ అది ఏమంటే, లైక్ కస్టమర్స్ కు కంఫర్టబుల్ ఉంటుంది ట్రావెలింగ్, లైక్ ఆల్సో పార్కింగ్ అండ్ ఆల్సో సెక్యూర్ ప్లేస్ మోస్ట్లీ, లైక్ దే కెన్ కమ్ వెరీ ఫ్రీ బికాస్ ఇట్స్ అ లగ్జరీ ప్రోడక్ట్, దే వాంట్ టు బై అండ్ అదేలాగా దే వాంట్ టు గో బ్యాక్, ఇంటికి వెళ్ళేటప్పుడు దే వాంట్ టు గో వెరీ సేఫ్, అదే మనకి మెయిన్ మోటివ్ గా ఉంది. దానికి ఇంత టైం పట్టింది ఓన్లీ ఫర్ ద రైట్ లొకేషన్ ఫర్ అవర్ కస్టమర్స్ టు బి కంఫర్టబుల్.
0: బట్ ఎక్సలెంట్ లొకేషన్ అండి, సెంట్రలీ లొకేటెడ్, బట్ మీరు చెప్పినట్టుగా ఇన్ నైస్ బ్యూటిఫుల్ కాంప్లెక్స్ అస్ వెల్. Once again, Malabar Golden Diamonds Grand Opening is Saturday, June 20th, 12:30 p.m. at the Santa Clara Town Center. Their address is 2046 El Camino Real, Santa Clara, 2046 El Camino Real in Santa Clara. So, Prem Garu, my next question, of course, nen store ko chano, beautiful, chudaniki chaala baagundi. So, Malabar Golden Diamonds store lo, when people walk in, what can they expect in the mana Bay Area store lo?
1: Yeah, the Bay Area store generally, like, see, Malabar antenna, it's a collection. Like, they can see n number of collections in the diamonds low and gold and also precious gem jewelry like ruby, emerald, blue sapphires low and also uncut diamonds and also polki diamonds. There are multiple varieties. Ippudu unde current trends and ippudu unde, like, what is the fast-moving collections? Are they any we have incorporated and chala detail analyzed chesi, like, we have brought the collections into Bay Area, which is was our dream store and dream location. And customers, once walking jesharapuru, sure they will expect some better offers and the benefits when they buy in. Like alanti, we have a very good offers for every diamond purchase customers jesharapuru. For every 1500 dollars, we are giving half a gram gold coin to customers. It means if customers buy $3,000 డైమండ్ కొంటే, లైక్ దే విల్ గెట్ 1 gram ఆఫ్ గోల్డ్ కాయిన్. ఇప్పుడు ఉండే గోల్డ్ రేట్ కు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫర్, బికాస్ మీకు ఆ గోల్డ్ రేట్ ఇఫ్ దే కీప్ ఇట్, బికాస్ వన్స్ గోల్డ్ రేట్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు ఖండితంగా అది బెనిఫిట్ అవుతుంది. అండ్ సేమ్ గోల్డ్ కాయిన్ మన దగ్గర ఫ్యూచర్ లో కూడా వాళ్ళకి ఎక్స్చేంజ్ ఖండితంగా చేసుకోవచ్చు. అండ్ వెన్ వీ టాక్ అబౌట్ ద గోల్డ్ జ్యువెలరీ, వాళ్ళ గోల్డ్ ప్రోడక్ట్స్ కొనేటప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైజెస్ ఇన్ ద మేకింగ్ చార్జెస్, వాట్ ఎవర్ ద మనకి లోయెస్ట్ చైన్ అవుతుందో మేకింగ్ చార్జెస్ లో ఖండితంగా వి గో ఫర్ బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్స్. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద రిక్వైర్డ్ ఆఫర్ ఏమంటే, లైక్ అందరూ దగ్గర లైక్ గోల్డ్ జ్యువెలరీ ఉండాలి, లైక్ వాట్ దే బాట్ ఇన్ ఇండియా ఆర్ యుఎస్ఏ ఆర్ వేర్ ఎవర్ దే లొకేటెడ్, ఆ గోల్డ్ ఇక్కడ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఫర్ 916 గోల్డ్ వీఆర్ టేకింగ్ యాజ్ అ జీరో, వీఆర్ నాట్ రెడ్యూసింగ్ ఎనీథింగ్, లైక్ జీరో డిడక్షన్. Like, while 10 grams, 22 carat is the same as it is we take in a today gold price. Appudu valiki em ante, like, they can give 10 grams and they can buy 10 grams. And only additionally, whatever the manufacturing cost, like local sales tax method to apply out only.
0: And once again, all these offers and lot more offers are on this opening weekend, is Saturday, Sunday.
1: Yes.
0: June 20th, Saturday, 12:30 p.m. ki wala grand opening in the Prem Gar Chepinatiga. ప్రతి $1,500 వర్త్ ఆఫ్ గోల్డ్ ఆర్ ప్రెషియస్ జెమ్ జ్యువెలరీ పర్చేస్ మీద దే ఆర్ గివింగ్ అవే హాఫ్ ఏ గ్రామ్ గోల్డ్ కాయిన్. అలాగే మీరు 22 carat గోల్డ్ ఎక్కడ మీరు పర్చేస్ చేసినా సరే, యూ కెన్ డెఫినెట్లీ ఎక్స్చేంజ్ విత్ జీరో డిడక్షన్స్. ఇటువంటి ఎన్నో స్పెషల్ ఆఫర్స్ ఈ సాటర్డే సండే వాళ్ళ స్టోర్లో ఉండబోతోంది. అండ్ అగైన్ ద అడ్రస్ ఈస్ 2046 ఎల్ కమినో రియల్ శాంటా క్లారా, 2046 ఎల్ కమినో రియల్ శాంటా క్లారా ఇన్ శాంటా క్లారా టౌన్ సెంటర్, Malabar Golden Diamonds, their first store in the Bay Area, the 8th in the US, and they've got 445 plus stores across the world. So Prem Garu, I know Malabar thrives for quality and customer satisfaction.
1: True,
0: so
1: true.
0: Tell, I know people will definitely come to your store, but ee weekend enduku time teeskoni etu miss avakunda mi store ki raavali?
1: Yeah, see, deeniki raavalante we came to Bay Area and opened the store, especially Santa Clara Town Center, only for our customers. After a long dream and after long waiting, and we were just opening the store, that the grand inauguration it should held in front of all our beloved customers. Mani andaru customers vacharabdi, we are very happy. And wall mundarne every Malabar store will be opened. It means a grand launch. It's not about our management or our staff. Generally, mani enta customers maniki vachi vallu enta blessing istaro, like wall mundarne anni inauguration jarugutundi. How we do in like India and Gulf countries, and అదే లాగానే మనకి ఇక్కడ ఖండితంగా చేయాలని మనం అన్ని కస్టమర్ లైక్ వీఆర్ ఇన్వైటింగ్ దట్ డే, అండ్ ఆల్సో లైక్ స్పెషల్ డిస్కౌంట్స్ అండ్ స్పెషల్ ప్రైజింగ్ అన్ని ఎలిజిబుల్ అవుతుంది కస్టమర్స్.
0: వన్స్ అగైన్ ఆల్ ది స్పెషల్ డిస్కౌంట్ స్పెషల్ ప్రైజింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ గ్రాండ్ ఓపెనింగ్ ఆఫర్. వన్స్ అగైన్ దిస్ సాటర్డే సండే జూన్ 20th గ్రాండ్ ఓపెనింగ్ ఎట్ 12:30 PM and at Santa Clara Town Center. The address is 2046 El Camino Real in Santa Clara, 2046 El Camino Real in Santa Clara. And once again, indaka cheppinattuga special offers tho paatu lot of other special offers exclusively this weekend only. So ye matram miss avaddu, tappakunda visit cheyandi Santa Clara Town Center lo this Saturday and Sunday. Malabar Golden Diamonds, their brand new store, their first in the Bay Area. Once again, Prem Garu, hearty congratulations. I'm sure it's going to be a rocking success.
1: Thank you very much.
0: Anything else you want to add, Andiwala?
1: Again, I want to once again thank all our customers. Kanditanga visit cheyandi Saturday, Sunday. And whoever could not able to visit you, maybe meek already plans untundi, already edina commitments edina unte, like apart from this Saturday, Sunday, like any time you can visit. And this Saturday Sunday especially we have a grand launch offers, and future la meer eppudu kavalo mani Malabar visit cheyachu, and we'll whatever the best prices we can offer, always we offer for the customers. Thank you very much.
0: Thank you so much. Once again, it was Prem, who is the diamonds in charge for Malabar Golden Diamonds for the US region. Thank you so much, Prem, for coming on air, and we'll see
1: Thanks
0: you on Saturday.
1: Sure, we'll meet them. Thank you.
0: Okay, mari డిఎస్పీ గారి కాంపోజిషన్ లో బాలుగారు అబ్బాయి చరణ్, వాళ్ళిద్దరి గొంతులో ఒక మంచి చిన్న లిటిల్ మెడ్లీ ఒకే సినిమా నుంచి వినేసి వచ్చిన తర్వాత మన ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. హియర్స్ అ బ్యూటిఫుల్ మెడ్లీ ఆఫ్ బాలుగారు అండ్ చరణ్ ఫ్రమ్ విచ్ మూవీ, గెస్ చేయండి.

ఓకే, వి గాట్ లాట్ ఆఫ్ ఆన్సర్స్ అన్ని ట్రివియా క్వశ్చన్స్ కూడా. అండ్ ఆఫ్ కోర్స్ సింగీతం గారి లాస్ట్ మూవీ, లేటెస్ట్ మూవీ ఇస్ సింగ్ గీతం ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ లెజెండరీ సింగీతం శ్రీనివాసరావు గారు. అండ్ డిఎస్పి గారు నిజంగా ఇట్ సచ్ ఏ బ్యూటిఫుల్ జస్టిస్ టు ద మూవీ. ఇఫ్ యూ హావ్ంట్ వాచ్డ్ ద మూవీ, ఇట్స్ ఎ గుడ్ మూవీ, వాచ్ ఇన్ ద థియేటర్స్ ప్లీజ్. అండ్ మరి వన్స్ అగైన్ రాక్ స్టార్ డిఎస్పి లైవ్ ఇన్ కాన్సర్ట్ లిటరలీ వన్ వీక్ అవే. అట్ ఎటువంటి ప్రాసెసింగ్ ఫీ లేకుండా, ఎటువంటి క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ ఫీ లేకుండా మీరు టికెట్స్ పర్చేస్ చేసుకోవాలి ఫ్లాట్ ప్రైస్తో. అంటే you can buy them on Expat. Just go to www.bata.org. There's a link to buy tickets on Expat. Purchase directly from Expat with zero transaction fee and zero processing fee.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: 이발칫.
1: 위킷 포스터 and impossible. This is the man who's really gonna be the man who's gonna be celebrated as a poster of the town.
2: Congratulations, Vicky.
3: Thank you.
2: ఒట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఎవరు ఈ వెన్నెల.
1: You're listening to KSJO HD2 San Jose.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్‌వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్‌వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరుంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Poor vaari, inka vinthunnavra paalu, ippudu vadu ra oorle konni akka.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

రంగుల రాజారావు గారు మూడో అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టే మా దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుళ్ళి వదిలేచారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఇంకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
0: ఓ, కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహోవాన్.
7: జోహోవాన్ ఇస్ ఎన్ ఆల్ ఇన్ వన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ సూట్ టు రన్ యువర్ ఎంటైర్ బిజినెస్. జోహోవాన్ ఇస్ ఈజీ టు యూస్ అండ్ ఇస్ కమిటెడ్ టు డేటా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్. విజిట్

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గానీ టోల్మీ అని పేరుంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: oka dantho okati kalisi pani cheyani software lu konadam ante naaku chaala ishtam.
5: Nenu paniki rani mariyu vaadadaniki kashtanga unde software ni maatrame vaadtanu.
4: Nannu evaraina track chestu unte naaku bhale ishtam.
5: Privacy evadiki kavalandi?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: రాజు, నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? హా, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: అలో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాట్.
3: ట్రావెలోపాట్
2: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాట్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
5: ఏ పిల్లా, అట నవ్విసి స్పార్క్ మాకే బాబు.
6: మీరేంట్రా నన్ను చూస్తున్నారు?
5: ఎవడి డప్పుడు కొట్టండా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a real

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: ఇంకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ, కంసామిద.
1: కంసామిదానా? అంటే
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: నై.
1: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets mida

0: బెస్ట్ డీల్స్ కోసం చూస్తున్నారా? కాల్ ట్రావెలోపాడ్ ట్రావెలోపాడ్ అండ్ గెట్ ద లోయెస్ట్ ఫేర్ విత్ 100% సాటిస్ఫాక్షన్. హరి, లిమిటెడ్ స్పెషల్ సేల్ ఆన్ సమ్మర్ ట్రావెల్ అవైలబుల్ ఓన్లీ ఆన్ ఫోన్.
1: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: పోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా, టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు?
1: చెప్పాలే, కానీ డోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: నై
0: కంసామిదా.

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండో లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిధమ్ కోసం అర్థం పర్థం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగో?
0: మీనింగా? ఛీ, క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఫ్లైట్ టికెట్స్ మీద బెస్ట్ డీల్స్ కోసం చూస్తున్నారా? కాల్ ట్రావెలోపాడ్ ట్రావెలోపాడ్ అండ్ గెట్ ద లోవెస్ట్ ఫేర్ విత్ 100% సాటిస్ఫాక్షన్. హరి, లిమిటెడ్ స్పెషల్ సేల్ ఆన్ సమ్మర్ ట్రావెల్ అవైలబుల్ ఓన్లీ ఆన్ ఫోన్.
5: కాల్ ట్రావెలోపాడ్ అట్ 929-269-8013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
0: కంసామిద.
1: బై.
0: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Congratulations, Vicky.
4: Thank you.
3: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269.

0: ఎంజాయ్మెంట్ యువలో మన బాసు ఇట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్పు. అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu gubi zonu. Hey, kitak kitak lepi kattu mogi poti downu. Hey, salam kattu chillam kattu manate ra place. Hey, teen maru yella kotti pench zara dosu.
1: Hey, don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Abba.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్కాయి.
2: Hey, don't stop that.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Ikali, ahuru, ivennela. Nuvvu nenu. Elane undipothe bagundundi kada.
10: Undipodam.
9: Ela time ayipothundi kada. అలా సినిమాల్లోనే అవుతుంది.
10: అయితే అక్కడికే వెళ్దాం.
9: ఏ హీరో అలా ఎలా?
10: ఓ హీరోయిన్.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: నాకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా ఇచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా? అంటే
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు?
1: చెప్పాలే, కానీ డోల్మి అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: తో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Congratulations, Ricky.
8: Thank you.
7: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఇస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.